0: బాబా మచ్చం బాబా మచ్చం ఉన్నా తింది వారాబడికే పోదల్లా బాబా చారే ఊటాండు నీ వరం కట్టినా ఊడమాట బజార్ జగ్గు నా సైదా పెట్ట కొక్కు
1: அந்த பாடலை தொடர்ந்து இசையமைப்பாளர் வி குமார் கே பாலச்சந்தர் கூட்டணியில் கடைசியாக வந்த திரைப்படம் அரங்கேற்றம். இந்த திரைப்படத்துக்கும் வி குமார் தான் இசையமைத்திருந்தார்.